0: This is Ragam 24/7 DH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎల్ వంతకుమారి గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం, వాద్య సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి. షీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ కుమారి ఏ కన్యాకుమారి ఆన్ వయలిన్ అండ్ శ్రీ తిరువారూర్ భక్తవత్సలం ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి గణనాయకం భైహం, రుద్రప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
4: శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ గణనాయకం భజేహం ఇన్ రాగ్ రుద్రప్రియ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి కంఠజూడుమి ఆదితాళం.
1: లిసన్ టు కంఠజూడుమి, ఎ కంపోజిషన్ ఇన్ రా వాచస్పతి, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి స్మర సదా మానస బిలహరి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్. స్మర సదా మానస ఇన్ రాగ్ బిలహరి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గాత్ర కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. వాద్య సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
1: You are listening to a Carnatic classical vocal recital by Srimati M.L. Vasanthakumari. She was supported vocally by Srimati Meena Subramaniam. Accompanying artists were Kumari Enya Kumari on violin and Sri Tiruvarur Bhaktavatsalam on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni ETH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం వింటారు. వాచ్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి దేవాది దేవా సదాశివ ఇన్ రాగ్ సింధురామక్రియ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దేవాది దేవా సదాశివ త్యాగరాజ స్వామి కీర్తన సింధురామక్రియ రాగం ఆదితాళం.

0: யூ ஹாவ் ஹர்ட் முத்துஸ்வாமி தீட்சிதார் கிருதி ஸ்ரீவேங்கட கிரீசா இன் ராக் சுரட்டி செட்டு ஆதித்தாள்.
1: இந்தவரைக்கும் ஸ்ரீவேங்கட கிரீசா முத்துஸ்வாமி தீட்சிதர் கீர்த்தன விண்ணாரு சுரட்டி ராகம் ஆதித்தாளம்.
0: யூ ஆர் லிஸ்னிங் டு ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். அண்டில் நவ் யூ ஹாவ் ஹர்ட் டு வோக்கல் ரிசைட்டல் பை ஸ்ரீமதி விஷ்ணு பட்ல சரஸ்வதி, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri K. Sadguru Charan.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
0: నౌ లిజన్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్ ఆదితాళ్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బీవీ దుర్గా భవాని.
1: ఇప్పుడు కె సద్గురు చరణ్ గారి మృదంగ లయ విన్యాసం వింటారు. రెండు కళల చౌకం, ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్,

0: You have heard Live Vinyasam on Mrudangam by Sri K. Sadguru Charan.
1: ఇంతవరకు కె సద్గురు చరణ్ గారి మృదంగ లై విన్యాసం విన్నారు. రెండు కళల చౌకం, ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం.
0: నౌ లిజన్ టు లై విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్. ఖండచాపుతాళ్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవానీ.
1: ఇప్పుడు కె సద్గురు చరణ్ గారి మృదంగ లై విన్యాసం వింటారు. ఖండచాపుతాళం వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్.

0: You have heard Live Vinyasam on Mridangam by Sri K. Sadguru Charan.
1: ఇంతవరకు కె సద్గురు చరణ్ గారి మృదంగ లై విన్యాసం విన్నారు.
0: దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.